ఉదయ వినాడి తీసే కాయ విలావ్ అమ్మో కట్టిది ఎంత మైది మంది హెర్లది ఎన్ని ఈ ర్యాలి వెనకమ్మ నెత్తెఫ్ఎం డీజే నైట్ కత్తగా తమైకీల తీయను దొలహా వెనకన్నీ అని ఎలి వెనకంకి అన్ని పహరిద్ ఆడ మన నిదాగన్న పే పహక్మదు ఉన్న రైట్ ఓకే అప్పి మే విలావి కట్టియా కెకతు కరగా నో నా హై కొహమద సా మాత్ మే విలావి వా వాహగిని ఇన్నవా కేలా రంజిత్ దిశానాయక మెసేజ్ కల్లా తీనో ఇట పస్సే మే పై తితింగ్ అప్పి అత్త ఎక్కమ తమై కేలా మట నెట్ మీ మెసేజ్ కల్లా తీనో థ్యాంక్ యూ ఇవగేమ్ హై కొహమద సా ఈ అప్పి హెలో హెలో వీకెండ్ గాహగిని ఇన్నవా కహవత్త పెత్తరి గిహం ప్రసాద్ దిన్నవా అనే ప్రసాద్ మోటార్స్ ఏమోమి ఇన్నవా కేలా తీయనవా వినీత వై సుబాబాయ్ ఇట పస్సే కట్టి ఒక్కమ ఎక్కదు కరగాన్ని కేల తీనో అనివార్యం ఎక్కదు కరగాన్నాం ఇవగేమ్ హాయ్ కొహమద సా అపిత్ మే విలా వే వా వాహగిని నే కౌద మే మట మెసేజ్ దా తిన్ని సుజాని వావాత్ ఎక్కదు కరగాన్నాం ఇవగేమ్ మట ఇమగి సుధు అమ్మిటై లసన సింధువా దెన్న కేలా మట జయంపతి తమ మెసేజ్ ఎక్కదు ఆల తీన్ని థ్యాంక్ యూ యావాత్ ఎక్కదు కరగాన్నాం గుడా కాదరి మమ్మల ఆస్తి కరగిన తీన్న సింధువట్ బిందు హత్సీ కొలహై అనూపహై అనూపహై అనూపహ తీయనవా దులహాడ కాలి మెసేజ్ ఎక్కదు దాన్ మంగ అనివార్యం వావ మతక్ కరన్న రైట్ ఇట వస్తే గుడా కట్టి అహన ప్రశ్న తమయ అసానే తెఫ్ఎం డీజే నైట్ ఇక్కడ అప్పుడు ఎన్నో నా కొహమది ఎన్ని మమత్ ప్లే కరణవా గుడా కట్టి మెసేజ్ కరణవా అని వాటిలో ఒక దేవల్ కరన్న నే నే తెఫ్ఎం ఒఫిషియల్ ఫేస్బుక్ పేజ్ ఇక్కడ గీలో ఆ ప్లే కరణ వీడియో ఇక ఆడియో ఇక వీడియో ఇక పెహదిలి వెన్నో అని హరిద్ తగ్గాలి ఇవన్నీ ఇట వస్తే ఏమన్నా తా అప్పుడు వాట్సాప్ కరాత ప్రశ్న అన్నే వాట అప్పి ఉన్న మే మాసే పురావట తవస్థావుల బాధ్యుల తీరు నెత్ఎఫ్ఎం డీజే నైట్ గా తెగ సెట్ ఇన్ సెప్టెంబర్ మాసే అపి దెవని వటయ సందహా వివృత కరన్న సూదనం వేలా ఇన్నో ఐ థింక్ ఎన్సా మే మాసే వాట ఛాన్స్ ఇక తీరు మే పెత్తర సెట్ ఇన్ ఇట పస్సే అపి ఆడంబర విధియట ఒకటి తిరిగిన కరన్న సూదనం వేలా ఇన్నో నెత్ఎఫ్ఎం డీజే నైట్ దెవని తరంగ వటయ సెప్టెంబర్ మాసే ముల్ సతియే